0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Hey pilla! అట్లా నవ్విసిస్ పారిపు మాకే బాబు.
7: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
6: ఎవడి డప్పుడు కొట్టండి.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: To contact at balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.

0: స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: సరే నేను చిరువాణి
1: చిరువాణి రేడియో ఓలాలా మజా చేయాలా.

0: హాయ్ అండి, నేను మోహన్ కృష్ణ ఇంద్రగంటి.
1: ఆడించి అష్టాచమ్మా ఆడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ.
0: వింటున్నది
2: రేడియో ఓలాలా, మజా చేయాలా.

హలో నమస్తే, వెల్కమ్ టు విరిజల్లు. మీరు వింటున్నారు మండే ఖుషి ఖుషిగా విత్ యువర్ హోస్ట్ ఖుషి ఖుషిగా శివ. ఎస్, ఐ నో లేట్ లతీఫ్ లాగా తయారయ్యండి, మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి, బట్ నెక్స్ట్ 45 మినిట్స్ మాత్రం మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది వెరీ సింపుల్, మా ఖుషి ఖుషిగా వినేయండి 92.3 FM లో HT1 రేడియో మీరు ట్యూన్ ఇన్ అయిపోతే యూ కెన్

0: సో వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు ఇక్కడున్న వాళ్ళందరూ డెఫినెట్ గా ఉండి తీరాల్సిందే విరిజల్లు యాప్, బికాస్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ గ్యారంటీడ్ కాబట్టి. వన్స్ అగైన్ వెల్కమ్ టు విరిజల్లు. మరి మీరు వింటున్నారు దిస్ మండే ఫన్ షో విత్ మీ ఖుషి ఖుషిగా శివ. సో ఆలస్యం చేయకుండా ఐ విల్ గెట్ రైట్ ఇన్ టు ద టాపిక్ లోకి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ నేను యాక్చువల్ కొన్ని ఎక్స్పీరియన్స్ గురించి అడుగుదాం అనుకున్నాను. సో స్టార్ట్ విత్, సో ఫస్ట్ ఇలా లేట్గా మీరు, ఐ థింక్ నా మీద నేను ఫస్ట్ షో చేద్దాం అనుకుంటా. సో లేట్నెస్ అండి. సో మీరు ఏదన్నా ఇక ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ వాంట్ టు షేర్, మీరు చాలా లేట్గా వెళ్ళి, నేను ఇప్పుడు రేడియో షోకి వచ్చినట్టు మీరు చాలా లేట్గా వెళ్ళి దానివల్ల మీకు వచ్చిన ఒక నష్టం కానీ బెనిఫిట్ కానీ ఏదైనా ఉంటే నాకు కాల్ చేసి ఫస్ట్ సరదాగా షేర్ చేసుకోండి. ఇట్స్ జస్ట్ కిక్ స్టార్టర్ మాత్రమే. సో దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. ఎనీ లేట్ అంటే మీరు ఆలస్యంగా వెళ్ళి ఆఫీస్కి అవ్వచ్చు, ఎక్కడికైనా వెళ్ళి అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్లైట్ మిస్ అవ్వడం, మీకు గుర్తుండిపోయిన ఏదైనా సన్నివేశం, దాని నుంచి చెడన్నా జరుగుతుంది జనరల్గా ఎక్కువగా, బట్ మంచి అయినా జరిగితే ఏదైనా సరదాగా షేర్ చేసుకోండి. ద నెంబర్ ఈజ్ 510-573-2562 వెంటనే కాల్ చేసేయండి 510-573-2562. సో అది జస్ట్ ఒక ఓపెనింగ్ క్వశ్చన్ మాత్రమే. మీరు మరి కాల్స్ నాకు వెంటనే చేయండి 510-573-2562. ఎందుకంటే ఈరోజు కాల్ చేసిన బోల్డ్ మంది లక్కీ కాలర్స్కి గిఫ్ట్స్ ఇచ్చేస్తామండి. దాట్ ఈస్ విత్ మన సినీ లాంజ్లో ఆడుతున్న ఎన్నో మూవీ టికెట్స్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అండ్ హాలీవుడ్ మూవీస్తో పాటు ఎస్ అక్కడ ఆడుతున్న ఎనీ లేటెస్ట్ మూవీస్కి యూ కెన్ గెట్ టికెట్స్ ఆర్ మీ ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి కూపన్స్ కూడా వచ్చేస్తాయి. సో మీరు చేయాల్సింది వెరీ సింపుల్, ఫస్ట్ నాకు కాల్ చేసేయండి. ద నెంబర్ ఈజ్ 510-573-2562 నాకు వెంటనే కాల్ చేసేయండి 510-573-2562. సరే ఇప్పుడు నేను యాక్చువల్గా నేను తీసుకొస్తున్న గేమ్ షోలోకి వెళ్ళిపోతున్నా. ఏం లేదండి, కొన్ని క్లూస్ ఇస్తా ఇప్పట్లాగే, మీరు దానికి నాకు గెస్ చేసి చెప్పాలి దాని ఆన్సర్ ఏంటో. ఈ పండగ మామూలుగా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ పండగ జనరల్గా అంటే ఒక 3 డేస్లో అయిపోవచ్చు, బట్ అంటే అఫ్కోర్స్ మనకున్న పండగల్లోని ఇది మేజర్ పండగ. ఇది ఒక లైఫ్లో ఒకసారి వస్తుందండి, జనరల్గా ఒకసారి చేసుకునే పండగ. బట్ 3 డేస్ అవ్వచ్చు, 12 డేస్ అవ్వచ్చు, 15 డేస్ అవ్వచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళు వచ్చినట్టే చేసుకోవచ్చండి, బట్ ఒకసారి జనరల్గా వస్తుంది. ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ పండగ గురించి ఏంటి, సో వాట్ ఈస్ దట్ వన్ పండగ. సో మీరు జనరలీ ఒకసారి చేసుకుంటారు ఈ పెద్ద పండగ, అది ఒకరోజు అవ్వచ్చు, 3 డేస్ అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, 12 రోజులు అవ్వచ్చు, ఇంకా మీ ఇష్టం ఎన్ని రోజులైనా సాగరీసుకొని చేయొచ్చు. సో ఆ పండగ ఏంటి, మీకు చెప్పిన ఆ క్లూ ఏంటంటే, చెప్పాను కదండి జనరల్గా ఒకసారి వచ్చే పండగ, బట్ అది ఇప్పుడు కొంచెం చాలా సార్లు కూడా రావచ్చు, చెప్పలేం. సో నేను అనుకుంటున్న ఆ పండగ ఏంటో, మీరు అనుకుంటున్నది ఏంటో నాకు వెంటనే కాల్ చేయండి. ద నెంబర్ ఈస్ 510-573-2562. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. హలో అండి, హాయ్, మీ పేరు?
1: పేరు కిరణ్ అండి.
0: కిరణ్,
1: వన్ థింగ్, యా వన్ థింగ్ యూ ఆల్వేస్ రెస్పాండ్ లేట్ ఇస్ లైక్ ఏదైనా ఫైట్, ఏదో కాన్వర్జేషన్ ఏదో అయినప్పుడు మనం ఎంత లేట్ గా అయితే అప్పుడు అంత బాయిల్ డౌన్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద వన్ బెనిఫిట్ ఐ కెన్ సే.
0: ఎక్సలెంట్, యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్ పాయింట్ అండి, బాగుంది మీరు చెప్పింది. సో లేట్ చేయడం వల్ల జరిగే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఎప్పుడంటే ఒక ఏదైనా ఒక యాంగ్రీ మూమెంట్ లో అంటున్నారు, అంతేనా?
1: యాంగ్రీ మూమెంట్, yes. ఆర్ హీటెడ్ కన్వర్జేషన్.
0: ఆర్ హీటెడ్ కన్వర్జేషన్. సూపర్ అండి, కిరణ్ గారు బాగా చెప్పారు. యాక్చువల్లీ బాగుంది ఆన్సర్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగిన దానికి చెప్తారా?
1: నేను క్వశ్చన్ వినలేదండి, యాక్చువల్లీ ఐ జస్ట్ పాప్డ్ ఇన్ ఇంటూ కాలేజ్.
0: ఏం పర్లేదు, మీ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ తీసేసుకున్నాను, పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను, దానికి చెప్తారా? ఏం లేదండి, ఈ పండగ జనరలీ అంటే ఒక 2-3 డేస్ లో అయిపోవచ్చు, అంటే డిపెండ్స్, అందరికి లైఫ్ లో జనరలీ ఒకసారి వస్తుంది కానీ మల్టిపుల్ టైమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో 2 రోజులు వచ్చి, 3 రోజులు, 6 రోజులు, లేకపోతే 12 రోజులు
1: జేబులో బాంబు పెట్టుకుని తిరగమంటున్నారు, అదే పండగ.
0: అర్థమైంది మీకు, నేను అడిగా పండగ ఏంటో అది కొంచెం కనెక్ట్ అవుతున్నట్టు చెప్పండి సార్, అదేంటో మీ నోటితోనే చెప్పండి.
1: అదేనండి, అదే చేస్తామని చెప్తున్నారు, అంతే కదా.
0: దీన్ని బట్టి నాకు ఏమర్థమైందో, కిరణ్ స్టిల్ బ్యాచులర్.

0: పెడితేనా? కాదా, ఆల్రెడీ బాంబ్ పెట్టుకొని
1: తిరుగుతాను. 14 ఇయర్ ఓల్డ్ కిడ్ ఆల్రెడీ నా చేతిలో బాంబ్ ఉంది, బాంబ్ పెట్టుకొని తిరుగుతాను.
0: బాగుందండి. నేను ఒక అసలు క్వశ్చన్ అడిగే లోపే మీకు అర్థమైపోయింది, బాగా కనెక్ట్ అయ్యారు మీరు. బాగుందండి,
1: టాపిక్ చాలా బాగుంటాయండి. రియలీ రియల్ అప్రిషియేట్ అండ్ కాసేపు అయినా హ్యాపీగా నవ్వుకోవడానికి బాగుంటది ఇలాంటి టాపిక్స్.
0: వావ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను డెఫినెట్ గా అండి, ఇక్కడ చాలా ఏమంటారు సెల్ఫిష్నెస్ కూడా ఉంది, నేను కూడా ఎంజాయ్ చేయడానికి ఇలాంటి తీసుకొస్తూ ఉంటాం. సో మీతో మాట్లాడుతుంటే ఇట్ బి డబల్డ్ అనమాట. మరి ఇలాంటి నా దగ్గర బోల్డ్ ఉన్నాయండి క్వశ్చన్స్, మీరు జస్ట్ కిరణ్ గారు నాకు కాల్ చేసింది అంతే. ఇంతకు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ప్లెజెంటన్ అండి.
0: ప్లెజెంటన్ కిరణ్ గారు, మీ పక్కన బేసిక్ గా డబ్లిన్ లోనే మరి మన సుమా గారు ఈవెంట్ జరుగుతుంది, వస్తున్నారా?
1: యాక్చువల్లీ ఐఎమ్ ప్రెటీ బుక్డ్ అండి ఆ వీక్, సో సమ్ ఈవెంట్స్ ఉన్నాయి, బట్ ఐ విల్ ట్రై టు సీ.
0: షూర్, తప్పకుండా ట్రై చేయండి.
1: నేను విన్నానండి, యాక్చువల్లీ లివర్ మోర్ లో బాటాతో అయ్యింది, సో ఇక్కడ డబ్లిన్ లో కూడా అవుతుందని విన్నాను.
0: యాక్చువల్లీ లివర్ మోర్ నుంచి లైక్ షిఫ్ట్ చేశాను బాటానేనండి, స్టిల్ లైక్ వీఆర్ డూయింగ్ ఇట్ లైక్ వేరే తెలుగు అసోసియేషన్. లివర్ మోర్ కాకుండా ఇప్పుడు అడ్రస్ మారింది, సీనియర్ డబ్లిన్, సారీ డబ్లిన్ సీనియర్ సెంటర్ అని ఉంది కదా, అక్కడ అక్కడ చేస్తున్నాం లివర్ మోర్ లో. సిండి డెఫినెట్ గా వీలైతే మిస్ అవ్వకండి, బికాస్ సుమా అంటే లాట్ ఆఫ్ ఫన్ కాబట్టి. కూల్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, తప్పకుండా కాల్ చేసేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. ఓకే, ఇప్పుడు అదే అంటే జస్ట్ ఫర్ ఫన్ అండి, ఇక్కడ నేను మాట్లాడి అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా జస్ట్ వెరీ వెరీ మచ్ ఫన్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది లా ప్రకారం లైక్ ఇట్స్ బేసిక్లీ ఇట్స్ ఎ లా అన్నమాట, కానీ ఈ లా జనరల్లీ ఎవరికి ఎందుకో నచ్చదు, ఎందుకు? అది ఏ లా? లా అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. సో జనరల్ అంటే నచ్చదని కూడా అనకూడదు, ఎలా చెప్పాలి? సరేనండి, ఈ పర్టికులర్ లాస్ ఉంటాయి అంటే ఈ లా లాస్, కానీ జనరల్గా ఎందుకో ఎవరికి అంతగా కనెక్ట్ అవ్వరు ఈ లాస్కి. కనెక్ట్ అంటే బాగుంటుంది, నచ్చదన్నా కన్నా. సో ఆ లాస్ దేని గురించి, ఏ లాస్? అవి అంత దారుణమైన లాస్ దేంటి నేను అడుగుతున్నది? ఎలాంటి లాయర్లు కావాలి, లేకపోతే వకీల్ సాబ్ లాంటి లాయర్లా, లేకపోతే దేని గురించి అడుగుతున్నాను? జస్ట్ గెస్ ఇట్ అగైన్ ఓన్లీ ఫర్ ఫన్. ఈ లాస్ జనరల్లీ ఎవరికి అంతగా ఏమంటారు కంఫర్టబుల్గా ఉండదు కొంతమందికి, కొంతమందికి ఏమంటారు ఇబ్బందిగా ఉంటుంది, కొంతమందికి ఏంటో అంటే అలా కొంచెం ఒక సైడ్ లైన్ చేస్తాం ఈ లాస్ని, అదేంటి ఆ లాస్? సో అగైన్ ఓన్లీ ఫన్ కోసం అడుగుతున్నా, అది రియల్ కూడా కాదండి, ఏదో క్వశ్చన్ కోసం అడిగేసాను నేను. సో జస్ట్ మీకు వెంటనే గెస్ చేస్తే వెంటనే కాల్ చేయండి, 510-573-2562. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. హలో అండి, హాయ్, మీ పేరు? సుధీర్ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: ఫ్రీమౌంట్ అండి.
0: ఫ్రీమౌంట్, హలో సుధీర్ గారు, ఎలా ఉన్నారు? అండ్
2: బాగున్నానండి.
0: గుడ్ అండి. మరి మీ ఆన్సర్ చెప్పండి. హలో,
2: మాక్సిమం అందరికి తెలిసిందే ఇది, ఇన్లాస్
0: అంతేనా?
2: మీరు కావాలని ప్రిపేర్ చేసినట్టు ఉన్నాయి క్వశ్చన్
0: కదా. యాక్చువల్ మా ఇన్లాస్ కూడా వింటూనే ఉంటారు ఈ టాపిక్ అనుకుంటూ, ఇప్పుడు ఫోన్ చేస్తారు ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు అసలు. సో అంటే చెప్పాను కదండి, అందుకే ముందే నేను ఒక ఒక లైన్ ఇచ్చేసా, స్టాట్యూటరీ వార్నింగ్ అంటారు
2: కావాలని ముందే ఒక లైన్ ఇచ్చారనమాట.
0: సో ఇక్కడ రిజిస్టర్ అయి, ఎగ్జాక్ట్లీ, ఇక్కడ రిజిస్టర్ అయింది ఇద్దరు, క్వశ్చన్ అడిగి నేనే కాదు ఆన్సర్ చెప్పిన సుధీర్ గారు కూడా. సో ఎవరన్నా మీ ఇన్లో అంటే నాకు సంబంధం లేదండి, ముందే చెప్పేస్తున్నా.
2: అందుకే వాళ్ళు ఎవరు వెన్నేయకుండా చూసి కాల్ చేస్తారు.
0: ఓ చాబో, తెలివితేటలతో వచ్చారు అయితే మీరు, బాగుంది. గుడ్ అండి సుధీర్ గారు, ఎస్ ఆఫ్ కోర్స్, దాట్స్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ అడిగితే ఊరికే ట్రై చేస్తారా? ఓకేనండి. ఇప్పుడు సినిమా చూడడం కన్నా ముందు ఇది పర్టికులర్ గా చూస్తున్నాం, గ్యారంటీగా చాలా మంది చూస్తున్నాం అనమాట, సినిమా చూడడం మానేస్తున్నాం దీనివల్ల, ఇది నాకు
2: రివ్యూ.
0: కరెక్ట్ అండి, ఈజీగా అడిగేసానా లేకపోతే మీరే ఈజీగా చెప్పేసినట్టున్నారు? అంతేనా, బాగా కనెక్ట్ అయ్యింది. లేదండి, కరెక్ట్, రివ్యూనే అంటే నిజమే కదండి, సినిమా కన్నా ముందు రివ్యూ చూసి జనరల్లీ సినిమా కూడా
2: చూడడం
0: బికమ్ ఏ ట్రెండ్, బట్ మనం ఏం చేయలేము ఇంకా అంతే. ఓకే సుధీర్ గారు, సూపర్ సార్, మీరు మళ్ళీ కాల్ చేయండి సార్, ఇలాంటి క్వశ్చన్లు ఎన్నో అడుగుతాను నేను.
2: షూర్ అండి.
0: ఇన్లాస్ ఇంకా అడగండి, అడగండి అండి, ఇబ్బంది పెట్టి. సరే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: ఓకే,
0: థ్యాంక్ యూ, బాయ్. ఓకే, సో దాట్ ఈస్ ద రివ్యూస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు నేను అడిగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం కొన్ని వందల మందితో టచ్లో ఉంటున్నాం, కానీ అందులో ఒకరిద్దరితో కూడా సరిగ్గా మాట్లాడడం ఎలా, హౌ హౌ ఈస్ దట్ పాసిబుల్? కొంచెం ఈజీగానే అడుగుతున్నట్టు నాకే అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. లైక్ మండే ఈవినింగ్ కాబట్టి కొంచెం ఈజీ బ్రీజీగా ఉండాలి కాబట్టి. సో వన్స్ అగైన్, ఎంతో మందితో మనం మాట్లాడచ్చు, మాట్లాడుతున్నాం, టచ్లో ఉంటున్నాం, కానీ ఒకరిద్దరితో కూడా సరిగ్గా మాట్లాడట్లేదేమో. వాట్ ఈస్ దట్ వై? అంటే వై కాదు, దేని గురించి అడుగుతున్నా. సో దాట్స్ మై క్వశ్చన్. సో వన్స్ అగైన్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఎంతో మందితో టచ్లో అయితే ఉంటున్నాం, అట్ ద సేమ్ టైం ఒకరిద్దరితో కూడా ఫుల్గా డైరెక్ట్గా మాట్లాడట్లేదు. సో ఏంటి అసలు, దేని నేను దేని గురించి అడుగుతున్నాను? సో వెంటనే కాల్ చేయండి 510-573-2562. వందలు అవ్వచ్చు, వేలు అవ్వచ్చు, ఎన్నో వందల మందితో మాత్రం మనం టచ్లోనే, అంటే మన దగ్గరే అంతమంది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకరిద్దరితో కూడా మనం సరిగ్గా మాట్లాడట్లేదు బికాజ్ ఆఫ్ అవర్ బిజీ లైఫ్స్ అండ్ స్కెడ్యూల్. బట్ నేను దేని గురించి అడుగుతున్నాను, అలా అంతమందితో టచ్లో ఉండి కూడా మాట్లాడలేని, వాట్ ఈస్ దట్? సో జస్ట్ నాకు కాల్ చేసేయండి 510-573-2562. అండ్ ఎస్, ఫన్ నైట్, ఫ్యామిలీ ఫన్ నైట్ విత్ మన నన్ అదర్ దాన్ ద క్వీన్ ఆఫ్ టెలివిజన్ ఆర్ యాంకరింగ్ ఆర్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, సుమ కనకాల గారు. షీల్ బి హియర్. మన బేరియా తెలుగు అసోసియేషన్ ప్రెస్టీజియస్లీ బ్రింగింగ్ టువర్స్ అలాంగ్ విత్ బేరియా ఎంటర్టైన్మెంట్, సుమ గారిని తీసుకొస్తున్నాం ఆన్ 26th సండే, డబ్లిన్ సీనియర్ సెంటర్లో అండి. ప్లీజ్ మార్క్ దిస్, నోట్ దిస్, డబ్లిన్ సీనియర్ సెంటర్లో, లివర్మూర్ కాదండి. లివర్మూర్లో కాకుండా ఇక్కడ ఇప్పుడు వెన్యూ షిఫ్ట్ అయింది. సో ఈవినింగ్ 5 నుంచి డోర్స్ విల్ బి ఓపెన్, అండ్ ఆ తర్వాత యూ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ 3 hours ఆఫ్ ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. రకరకాల గేమ్స్ తీసుకొస్తున్నారు సుమా గారు, అండ్ సుమా స్టైల్ ఆఫ్ ఫన్ మీకు తెలిసిందే. అండ్ సో లేడీస్ గ్రూప్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ గ్రూప్స్, కపుల్స్, ఇండివిజువల్ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా అందరూ వెల్కమ్. మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ గెట్ యువర్ టికెట్స్ అండి, ఎందుకంటే దిస్ ఇస్ లైక్ కొంచెం. ఓకే, ఖుషి ఖుషి కానీ పదే పదే నేను చెప్పాలనుకుంటున్నట్టున్నా, నా మౌస్ వెళ్ళి లైక్ సేమ్ ఆడియో క్లిక్ అవుతుంది. బట్ ఎనీహౌ, సో నేను చెప్పేది అంటే సుమా గారి గురించి మీకు చెప్పక్కర్లేదు, బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ కెనాట్ మిస్. మీరు చేయాల్సింది వెళ్ళి ఫస్ట్ bata.org వెళ్ళి మీ టికెట్స్ చేసేసుకోండి. ఆ టికెట్స్ జనరల్ టికెట్స్ కొన్ని అయిపోయినాయండి, విఐపీస్ అండ్ వివిఐపీస్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ వ్యూ, ఐ మీన్ బెస్ట్ స్పాట్ స్టేజ్కి దగ్గరగా, సుమా గారి దగ్గరగా ఉండాలి అంటే వీ హ్యావ్ లైక్ 99 and 79 ఉన్నాయి. మీరు చేయాల్సింది bata.org వెళ్ళి సులేఖలో వెంటనే బుక్ చేసుకోండి. అండ్ ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి, లైక్ ఇట్స్ ఫర్ టేబుల్స్. సో టేబుల్స్ యు లైక్ 99 యుల్ గెట్ డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్, అలాగే 79 కూడా యుల్ గెట్ డ్రింక్స్ నా, అండ్ ఆల్సో ఒక గ్రూప్ పిక్చర్ కూడా ఉంటుంది ఫర్ ఎంటైర్ గ్రూప్ ఆన్ ద టేబుల్. సో మిస్ అవ్వద్దు, దిస్ ఇస్ సంథింగ్, ఇట్ విల్ బి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో వెంటనే మీరు వెళ్ళి చేయాల్సింది bata.org మీ టికెట్స్ బుక్ చేసేసుకోండి. సో దట్స్ వాట్ సుమా గారితో ఆ ఫ్యామిలీ గేమ్ ఫన్ నైట్ ఆన్ సండే నైట్, దట్ ఈస్ దిస్ కమింగ్ సండే అట్ డబ్లిన్ సీనియర్ సెంటర్. వెంటనే తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనం చాలా మందితో మాట్లాడచ్చు, వందల మందితో అట్ వన్స్ ఒకేసారి మాట్లాడచ్చు, కానీ ఒకరితో కూడా మనం సరిగ్గా మాట్లాడట్లేదు. టచ్లోనే ఉంటున్నాం కానీ టచ్లో ఉండట్లేదు, అండ్ హౌ అండ్ వై నా క్వశ్చన్ అది. వెంటనే కాల్ చేయండి, ద నంబర్ ఈజ్ 510-573-2562. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. మీరు రకరకాలు మంచి ఏమంటారు బోల్డ్ డబ్బులు పెట్టి లైక్ మంచి మంచి ఆర్డర్ చేస్తారు, అంత పెట్టి మీరు ఖర్చు పెట్టి ఆర్డర్ చేసినందుకు లెట్స్ సే స్ట్రెస్ వస్తుంది. కానీ కొన్నప్పుడు వాటితో పాటు స్ట్రెస్ ఫ్రీది కూడా కొంచెం మీకు బై డిఫాల్ట్ పంపిస్తారు. సో నా క్వశ్చన్ అది. సో లెట్స్ సే మీరు క్రెడిట్ కార్డ్ అంతా మొత్తం ఏమంటారు స్వైప్ చేసి, నేను అంటున్నది స్వైప్ చేయడం కాదు, సరే నేను క్లూ ఇవ్వను, మీరు బోల్డ్ మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుంటారండి బోల్డ్ ఖర్చు పెట్టి, స్ట్రెస్ వస్తుంది అంత ఖర్చు పెట్టారని. కానీ ఆ స్ట్రెస్ తగ్గించడానికి తెలివిగా ఏంటంటే, మీరు కొన్న ఐటమ్స్తో పాటు ఇది ఫ్రీగా వస్తుందండి, హాయిగా మీరు అది చూస్తే మీకు స్ట్రెస్ ఫ్రీ అవుతాం. సో ఆ ప్రొడక్ట్ ఏంటని అడుగుతున్నా. సో దట్స్ మై క్వశ్చన్. సో వన్స్ అగైన్, మీరు డబ్బులు బోల్డ్ పెట్టి గోల్డ్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, కొద్దిగా లెట్స్ సే స్ట్రెస్ వస్తుంది అనుకుందాం, రాకపోయినా పర్లేదు, కానీ వాటితో మాత్రం స్ట్రెస్ ఫ్రీవి మాత్రం కొన్ని మీకు లభించే అవకాశం ఉంది. సో ఆ స్ట్రెస్ ఫ్రీ ఐటమ్ ఏంటి, ఫ్రీగా వచ్చే స్ట్రెస్ ఫ్రీ ఐటమ్, వెన్ యూ పుట్ మనీ ఆన్ లాట్స్ ఆఫ్ ఐటమ్ ఈ స్ట్రెస్ ఫ్రీ ఐటమ్ మాత్రం ఫ్రీగా వస్తుంది, అదేంటి? జస్ట్ ఊరికే గెస్ట్ చేయండి, కాల్ చేయండి. ద నంబర్ ఈజ్ 510-573-2562 కాల్ చేసి ఈ టూ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. వన్స్ అగైన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు బోల్డ్ డబుల్ ఖర్చు పెట్టి బోల్డ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే, సో ఫస్ట్ ఫ్రీగా స్ట్రెస్ ఫ్రీ ఐటమ్ ఒకటి వస్తుందండి, చాలా మటుకు వస్తుంది, అదేంటి? దేని గురించి అడుగుతున్నా, వాట్ ఈస్ ద స్ట్రెస్ ఫ్రీ ఐటమ్ వెన్ యూ ఆర్డర్ విత్ నో ఫ్రీ ఐటమ్స్, తో వచ్చే ఆ స్ట్రెస్ ఫ్రీ ఐటమ్ ఏంటి, నాకు వెంటనే కాల్ చేయండి. అండ్ అలాగే మనం ఎంతో మందితో టచ్లో ఉండొచ్చు, ఉంటున్నాము, బట్ ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు అని నేను చెప్తాను. సో వాట్ ఈస్ దాట్? ద నంబర్ ఈస్ 510-573-2562 వెంటనే కాల్ చేయండి, 510-573-2562. ఐ థింక్ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము, బ్రేక్ తీసుకొని ఐ విల్ బి రైట్ బ్యాక్, ప్లీజ్ హోల్డ్ యువర్ కాల్స్. వన్స్ అగైన్ ద క్వశ్చన్స్ ఆన్ ద ఫ్లోర్ ఏంటంటే, ఒకటి, మీరు మనీ పెట్టి ఆర్డర్ చేసిన ఐటమ్స్కి ఒకటి స్ట్రెస్ ఫ్రీ ఐటమ్ ఫ్రీగా వస్తుంది, ఆ ఐటమ్ ఏంటని అడుగుతున్నా, అదొక క్వశ్చన్. మనం ఎంతోమందితో టచ్లో ఉన్నాము, బట్ అట్ ద సేమ్ టైం కొంతమందితోనే మాట్లాడగలుగుతున్నాం, బట్ హౌ, ఎలా, ఏంటది, నాకు వెంటనే కాల్ చేయండి, 510-573-2562. ఒక చిన్న బ్రేక్, ఐ విల్ బీ బ్యాక్.
3: ఆర్ యూ ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్? డూ యూ నో హౌ టు ఇంక్రీజ్ యువర్ వెల్త్? హాయ్, దిస్ ఈస్ సత్య దాసరి. ఐ హెల్ప్ క్లయింట్స్ టు బిల్డ్ వెల్త్ లెవరేజింగ్ ట్యాక్స్ స్ట్రాటజీస్. కాల్ మీ టు హెల్ప్ యూ.
4: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సింది ఏంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా.
4: మంత్రా ఇండియా,
3: 288 కాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటెన్ వ్యూ. 70 ప్లస్ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లియర్వన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. For more details, visit MantraIndiaUSA.com. Mantra India.
4: Mantra India.
5: Bay Area. Get ready for Swaday, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
6: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagarajanayya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
7: I'm Nagarajanayya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
6: Don't just buy a home. Plan your future. Call Nagarajanayya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
8: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ యువర్ హోస్ట్ శివ. ఖుషి ఖుషిగా శివ. ఎస్, మరి వెంటనే కాల్ చేయండి. ద నంబర్ ఈజ్ 510-573-2562 కి కాల్ చేసి ఇందాక నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ నేనే చెప్పేస్తున్నా. బోల్డ్ మందితో టచ్లో ఉంటున్నాం, వందల మంది అంటున్నారు. అదేం లేదండి, మన వాట్సాప్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో బోల్డ్ మంది ఉంటారు. మనం ఉన్న గ్రూప్స్లోని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పచ్చు, కానీ మనం మాట్లాడేది కొంతమందితోనే ఆబ్వియస్లీ. సో దట్ ఈస్ వాట్ వాట్సాప్ ఈజ్. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వాట్సాప్ అనమాట, అదొకటి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాను, దాని ముందు ఇంకొకటి ఈ క్వశ్చన్ కూడా అడిగేస్తుందండి. ఇది ఈ పర్టిక్యులర్ ఈ ఐటెమ్ అంటే ఈ వస్తువు మనకి అవసరం వచ్చిన తర్వాతే ఇది గుర్తొస్తుంది, ఓహో మనకి ఇది ఒకటి ఉంటుంది కదా అని చెప్పి. అదేంటి, మీకు కావాల్సినప్పుడు కన్నా దాని తర్వాత మీకు ఎక్కువ గుర్తొస్తుందండి ఈ ఐటెమ్. అదేంటో అంటే ఇప్పుడు మనకు కావాల్సినన్ని మన జేబులో కీస్ పెట్టుకుంటాం, ఫోన్ పెట్టుకుంటాం అలాగా, కానీ ఈ వస్తువు దాని అవసరం వచ్చినప్పుడు కన్నా తర్వాత ఎక్కువ మనం వాడతాం దీన్ని. ఏంటి ఆ వస్తువు? యూ విల్ రిమెంబర్ దిస్ ఓన్లీ ఆఫ్టర్ యూ నీడ్ దిస్ అనమాట. సో దేని గురించి అడుగుతున్నా. అండ్ చాలా చాలా ఏమంటారు, అత్యవసరమైన వస్తువు కూడా అది అవసరమైనప్పుడు. చాలా దారుణంగా కన్ఫ్యూజ్ చేశాను నాకు అర్థమవుతుంది. వన్స్ అగైన్ ఐల్ ట్రై టు సింప్లిఫై దిస్ పర్టికులర్ వస్తువు. ఓన్లీ ఆఫ్టర్ యూ నీడ్ ఇట్ అప్పుడే మీకు గుర్తొస్తుంది దీని గురించి, ఓహో ఇది ఇది తెచ్చుకుంటే బాగుండేది కదా, అయ్యో ఇప్పుడు మనకు అవసరం పడుతుంది, మన దగ్గర లేదు అని. కానీ అందరి దగ్గర ఉంటుంది ఈ వస్తువు, ఇంట్లో జాగ్రత్తగా పూజిస్తుందని. సో ఆ వస్తువు ఏంటి? సో దాని అవసరం పడిన తర్వాతే గుర్తొచ్చే వస్తువు, కానీ అందరి దగ్గర ఉంటుంది, కానీ చాలా అత్యవసరమైన వస్తువు కూడా అది. సో అదేంటో మీరు క్రాక్ చేయండి, లేకపోయినా పర్వాలేదు జస్ట్ కాల్ చేయండి. నంబర్ ఈజ్ 5105732562కి వెంటనే కాల్ చేసేయండి, 5105732562. మీ కాల్స్ తీసుకునే లేపు ఎస్ ద బిగ్గెస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఎవర్ స్వదేశ్ ఈజ్ సెలబ్రేటింగ్ 80 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే అండ్ 250 ఇయర్స్ ఆఫ్ యుఎస్ఏ అఫ్ కోర్స్. సో ఆన్ August 15th ఇట్సెల్ఫ్ సో స్వదేశ్ ప్రెస్టీజియస్లీ brought to you by Association of Indo-Americans and Bali 92.3. And this time the biggest multinational parade is the special and highlight of the day. So it's an absolutely free event andi. All you have to do is go to aiaevents.org and get your, do an RSVP so you get your free ticket, free entry. So Grand India Day Parade, like with lots and lots of floats with different like showcasing the heritage and culture from each of the states. So that will be a visual treat. So don't miss it out. And at the same time, this time, since we are celebrating America, there'll be multinational floats as well, which would be very unique. And you can't even guess like how it's going to be. So all you have to do is just come visit San Jose downtown, of course, like Plaza de Cesar Chavez Way, that is Christmas in the Park, aa park lo ni particular ga. So you can just come, enjoy and have like, you know, true Indian or true independence spirit, be it Indian or American. So again, August 15th is the date. Hello, hi, welcome to Virjallu.
2: Hello.
8: Hello Andy, hi, mi peru?
2: Nenu Veera Andy, Shiva garu, bonara.
8: Veera garu, ela unnaru sir?
2: Nenu bonna Andy.
8: గుడ్ అండి, నేను బాగా సూపర్ అండి. సో వీరగారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: డబ్లిన్.
8: డబ్లిన్ నుంచి సార్? డబ్లిన్ కి మరి సుమా గారు వస్తున్నారు, మీరు వస్తున్నారా పలకరించడానికి?
2: లివర్మూర్ కదా.
8: లేదండి, లివర్మూర్ మారిపోయింది. లివర్మూర్ నుంచి ఇప్పుడు డబ్లిన్ సీనియర్ సెంటర్ లో షిఫ్ట్ చేసాం.
2: అవునా?
8: ఇట్స్ బెటర్ ప్లేస్ అండి, ఇంకా ఇంకా మీకు బెటర్ ప్లేస్ ఇది. సో లేదండి, లివర్మూర్ కాదు, డబ్లిన్ లో. మీరు బాటా డాట్ ఆర్ యా అక్కడికి వెళ్తే మీరు టికెట్స్ పర్చేస్ చేసుకోవచ్చు, బట్ అక్కడ అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో యా యా గుడ్ అండి. సో తప్పకుండా రండి, వీలైతే ఇట్ విల్ బి లాట్స్ ఆఫ్ ఫన్ సండే ఈవినింగ్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి సార్, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? ఓకే, సో వాలెట్ అంటున్నారు, వెరీ క్లోజ్ ఆన్సర్ అండి. అది కూడా నేను అడిగిన దానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అవసరమైందా కనుకనే దాని తర్వాత గుర్తొస్తుంది. అండ్ ఇప్పుడు వాలెట్ కి మనం పట్టుకెళ్ళట్లేదు కూడా, ఎందుకంటే ఫోన్లో ఫోన్ పే ఉంటుంది అని చెప్పి, యాపిల్ పే అయి ఉంటుంది. ఓకే, ఇంకొకటి అండి. సరే మీ ఆన్సర్ తీసుకున్నా ఇంకో క్లూ ఇస్తా, ట్రై చేయండి జస్ట్ ఊరికి. వాలెట్ ఎప్పుడు అట్లీస్ట్ కొన్నిసార్లు మీరు పట్టుకెళ్తారు కదా, అంటే కొన్నిసార్లు ఇదైతే అసలు పట్టుకెళ్ళాం మనం ఇప్పుడు చెప్పండి. ఏదైతే అసలు పట్టుకెళ్ళే క్వశ్చనే లేదు, అంటే చాలా రేర్ పట్టుకెళ్ళడం. ఏమంటారు, అవసరం అవుతున్నప్పుడు మాత్రమే గుర్తొస్తుంది ఇది. అంటే దీనికి వేరే ఆల్టర్నేటివ్ కూడా ఏమి ఉండదు బయటికి వెళ్తే మాత్రం. అది నా క్వశ్చన్. పర్లేదు, నేను ఆలోచించి మళ్ళీ కాల్ చేయించు. ఓకే, కీస్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి, కానీ కీస్ అస్తమాట కొన్నిసార్లు పట్టుకెళ్తాం కదండి. సో ఇదేంటంటే జనరల్ గా 99.99 times పట్టుకెళ్ళాం దీన్ని. సో అది నా పెద్ద క్లూ ఏంటంటే అదన్నమాట. బ్యాగ్ అన్ని మీరు మ్యాచ్ అయ్యే ఆన్సర్లే చెప్తున్నారు అసలు వీరా గారు. నేను అనుకున్న ఎందుకంటే బ్యాగ్ కూడా పట్టుకెళ్ళాం కదా అవసరమైనప్పుడు. సరే అక్కడికి బాగుండే 100% అనుకున్నాను, అది కూడా మ్యాచ్ అయిపోయింది. సరే నా ఆన్సర్ అయితే బయటికి రావట్లేదు. ఏం పర్లేదండి, ఇంకా ట్రై చేయండి. ఇంకెలా క్లూ ఇవ్వచ్చా? ఓకే, ఇది చాలా అత్యవసరమైన ఐటమ్ అండి. అప్పుడు అవసరం పడినప్పుడు మాత్రం చాలా అవసరమైన ఐటమ్ ఇది.
2: ఫోన్.
8: ఇదే లాస్ట్ ఆన్సర్. వీరా గారు హెడ్స్ ఆఫ్ అండి, ఒక క్వశ్చన్ కి మీరు 4 ఆన్సర్లు చెప్పారు కానీ ఒకటి కూడా మ్యాచ్ అవ్వలేదు నేను అడిగిన దాంతో. కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి, క్వశ్చన్ కి మ్యాచ్ అయినాయండి, పర్లేదు. నా ఆన్సర్ తో మ్యాచ్ అవ్వలేదు అంతే, ఏముంది, నేనే ఆన్సర్ మార్చేసుకుంటాను, సింపుల్ కదా. హెడ్ మాస్టర్ నే మీరు పేపర్ మార్చుకోమన్నారు, మీకు నచ్చిన ఆన్సర్ రాస్తున్నారు. ఓకే, ఇంకో కాల్ తీసుకుని ఆన్సర్ చెప్పేస్తా, వింటుండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే, కాల్ డ్రాప్ అయింది, వెంటనే కాల్ చేయండి. ద నంబర్ ఈస్ 5105732562. ఐ థింక్ వీరా గారు సూపర్ ఆన్సర్లు చెప్పారు, బట్ నేను ఇంకా ఇంకా ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆన్సర్ కోసం. క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక వస్తువు అండి, ఈ వస్తువు దాని అవసరం వచ్చిన తర్వాతే మనకు గుర్తొస్తుంది, ఓహో ఉంది కదా ఇంట్లో తెచ్చుకోవాల్సింది కదా అని. జనరల్గా పెద్ద పట్టించుకోండి, దీన్ని ఎక్కడో ఒక మూల పెట్టేస్తాం, అందరి దగ్గర ఉంటుంది. సో అది నా క్వశ్చన్, ఈ వస్తువు దాని అవసరం పడిన తర్వాతే గుర్తొస్తుంది, అత్యవసరమైన వస్తువే, బట్ జనరల్గా మనం ఎప్పుడు పట్టుకొని వెళ్ళాం, మనతో పాటు మనతో క్యారీ చేయం, అవసరమైన తర్వాతే గుర్తొస్తుంది, అది ఏంటి ఆ వస్తువు. సో అది నా క్వశ్చన్, అది నేను స్టిల్ ఐ వాంట్ కీప్ ఇట్ ఓపెన్, చూద్దాం ఇంకా ఎవరో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తారేమో నేను వెయిట్ చేస్తున్నా. సో వెంటనే మీకు గుర్తొస్తే కాల్ చేసి చెప్పేసేయండి, 5105732562 కాల్ చేసి చెప్పండి. ఇందాక ఇంకో క్వశ్చన్ అడిగాను, వీరా గారు మీరు కూడా ట్రై చేయొచ్చు. మన బోల్డ్ అన్ని ఐటమ్స్, మనకు కావాల్సిన వస్తువులన్నీ ఆర్డర్ చేస్తాం డబ్బులు ఖర్చు పెట్టి, కానీ వాటితో అంత ఖర్చు పెట్టాం కాబట్టి స్ట్రెస్ ఫ్రీ చేయడానికి ఒక ఫ్రీ ఐటమ్ మనకు పంపిస్తారు, మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నిటితో పాటు, అదేంటి అన్నది నా క్వశ్చన్. సో జస్ట్ గెస్ట్ చేసి కాల్ చేయండి. 5105732562. హలో అండి, హాయ్, మీ పేరు, మీ రేడియో వాల్యూమ్ తగ్గిస్తారా?
4: నా పేరు అనూష అండి.
8: అనూష గారు డబ్లిన్ నుంచి, ఈ రోజు మొత్తం డబ్లిన్ ఈస్ట్ బే వాళ్ళే కాల్ చేస్తున్నారండి, నాకు అర్థమైపోయింది ఎందుకో, ఎందుకంటే సుమా గారు వస్తారు. ఎగ్జాక్ట్లీ, అక్కడంతా వైబ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, అది పరిస్థితి. అనుష గారు వస్తున్నారా సుమా గారిని కలవడానికి? వెరీ గుడ్ అండి. సో చెప్పండి అనుష గారు.
4: గొడుగండి, మోస్ట్ ఆఫ్ ద టైం అంబ్రిలా వాన పడుతుంది, వంత పడుతుంది అనుకుంటాను, తీసుకోబో మోస్ట్ ఆఫ్ ద టైం అదే మిస్
8: అవుతుంది. వెరీ గుడ్ అండి, మాకే గనక గొడుగు ఇచ్చే ఆప్షన్ ఉంటే అది గిఫ్ట్ గా ఇచ్చి ఉండేవాడు మీకు. కరెక్ట్ గా చెప్పారు, నేను అనుకున్న ఆన్సర్ అదే. సో లేదండి, అబ్సల్యూట్లీ దట్స్ ద రైట్ ఆన్సర్. సో గొడుగు ఇస్ నేను అనుకున్న ఆన్సర్. ఇంకొకటి ట్రై చేయండి, ఇందాక అడిగాను, మీరు అడుగుతానండి. సో మీరు బోల్డ్ ఐటమ్స్ ఆర్డర్ చేశారు అనుకుందాం అండి, సరే ఆన్లైన్ అని చెప్పేస్తున్న క్లూ కూడా, ఆన్లైన్ మీరు బోల్డ్ ఐటమ్స్ ఆర్డర్ చేశారు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి, కానీ ఒక ఫ్రీ ఐటమ్ మీకు స్ట్రెస్ తగ్గించడానికి వాళ్ళు పంపిస్తారు, ఒక ఫ్రీ ఐటమ్, ఇది స్ట్రెస్ తగ్గుతుంది మీకు ఆ ఐటమ్ వాడితే మాత్రం, అది మాత్రం చాలా సార్లు వస్తుంది మీకు, ఇంకేదో ఒకలాగా యూనో స్ట్రెస్ తగ్గించుకోవచ్చు ఆ ఐటమ్తో. అది నా క్వశ్చన్. సరేనండి, సో యా మీకు క్వశ్చన్ అర్థమైందా లేదా కన్ఫ్యూజింగ్ ఉందా చెప్పండి, నేను కాల్తో మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఎవరు దాన్ని క్రాక్ చేయలేకపోతున్నారు, సో నేను అది అలా ఓపెన్ గానే ఉంచుతా. ఓకే, థ్యాంక్ యూ అండి అనుష గారు, మళ్ళీ కాల్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, హాయ్, వెల్కమ్ టు బిరుజల్లు. ఓకే, మళ్ళీ కాల్ చేయండి. ద నంబర్ ఈస్ 5105732562, 5105732562. హలో, హాయ్, వెల్కమ్ టు బిరుజల్లు.
2: ఆల్టర్నేటివ్స్ మనం ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఇండియాలో అంటే అట్లా ఉంటది, కానీ యుఎస్ లో అంటే ఏం చేస్తాం, అట్లా మొత్తం రెయిన్ జాకెట్ తీసుకుని వెళ్ళిపోతాం కదా.
8: రెయిన్ జాకెట్ ఇస్ ఒక ఆల్టర్నేటివ్ ఉంది, కరెక్ట్ గా మీరు చెప్పారు, దొరికిపోయింది సార్, వీరా గారు ఒప్పేసుకున్నాను. నాకు అర్థమైందండి, మీరు చెప్పిన 4 ఆన్సర్లు నేను అసలు ఒప్పుకోలేదని మీరు నాకు క్వశ్చనే తప్పట్టారు.
2: లేదు లేదు అట్లని కాదు, అంటే ఆన్సర్ నేను ఇంకేదో ఉందనుకున్నాను, గొడుగు అనేసరికి నాకు
8: దానికి
2: ఆల్టర్నేటివ్ ఉంది కదా అని చెప్తున్నాను అంటే.
8: లేదండి ఊరికే కిడింగ్, బట్ నేను ఎగ్జాక్ట్లీ ఉన్నది లేండి ఆల్టర్నేటివ్ బోల్డ్ ఉన్నాయి. సో గొడుగు
2: ఇప్పుడు మీరు ఇంకో అడుగుతున్నారు కదా, మనం అంత ఖర్చు పెట్టి పర్చేస్ చేస్తామో వాళ్ళు దానికి స్ట్రెస్ ఫ్రీ కోసం పంపిస్తారు ఫ్రీగా అని చెప్పి.
8: అవును
2: రిసీట్ పంపిస్తారు.
8: ఏదండి రిసీట్? అంటే చాలా క్లోజ్ గానే వచ్చారు. రిసీట్ చూసి మనకి స్ట్రెస్ ఫ్రీ అవుతామంటారా, స్ట్రెస్ పెరుగుతుంది అంటారా?
2: చూడండి ఎప్పుడైనా చూడండి, దాంట్లో మనకు డిస్కౌంట్ ఉంది అనుకోండి, డిస్కౌంట్ చూసుకుని అమ్మాయి వచ్చిందని చెప్పి ఫ్రీ అవుతాం కదా.
8: అబ్బా వీరా గారిని అసలు క్షమించట్లేదు మీరు. ఏదో ఒకలాగా ఆన్సర్ సార్, ఏదో ఒకలాగా ఆన్సర్ షీట్లు మాత్రం ఫిల్ చేసేస్తున్నారండి మీరు, ఎడిషనల్స్ తీసుకుని అయినా కూడా. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇది కూడా మీరు చెప్పింది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఎగ్జాక్ట్ డిస్కౌంట్ చూస్తే డెఫినెట్ మనకి వచ్చేసింది అనుకుంటా. బాగుంది అమ్మయ్య, డిస్కౌంట్ ఇచ్చిన స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. సార్ మీరు అమేజింగ్ అండి, మీ క్లాస్ ఫస్ట్ లో మీరే ఈరోజు ఫస్ట్ ఏమంటారు ఫస్ట్ మీరే వచ్చారు ఈరోజు. డిఫరెంట్ గా ఐ థింక్ ఐ విల్ అనౌన్స్ యూ యాజ్ వన్ ఆఫ్ ద విన్నర్ రైట్ అవే. మీరు virijal@gmail.com ఈమెయిల్ చేసాను సార్, మీకు గిఫ్ట్ పంపించేస్తా. థ్యాంక్ యూ అండి. గొడుగు అయితే కాదు,
2: పంపించండి ఎట్లాగో, మళ్ళీ పాలసీ వస్తుంది కదా.
8: వస్తుంది అంటారు సార్ గొడుగు అంటే కొద్దిగా కష్టం అండి యాక్చువల్ గా, నేను ట్రై చేస్తా. నైస్ అండి, థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఓకే సో వీరా గారు చెప్పింది యాక్చువల్గా మనకి ఇన్వాయిస్ బేసిక్లీ రిసీట్లోని డిస్కౌంట్ ఉంటే విల్ ఫీల్ సో హ్యాపీ అంటున్నారు కదా, సో అది కూడా కరెక్టే. కానీ నేను ఇంకా ఇంకొక ఆన్సర్ అనుకున్నానండి, ఆన్సర్ వచ్చే వరకు నేను షో అయితే కంటిన్యూ చేయలేను కానీ, బట్ నిద్రపోకుండా ఉండే ట్రై చేస్తాను. సో వెంటనే కాల్ చేయండి 510-573-2562. వన్స్ అగైన్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సేమ్ క్వశ్చన్ అండి, అగైన్ చాలా క్లూస్ అన్నిటితో పాటు చెప్పేస్తున్నా, క్విక్గా కాల్ చేసేయండి, ఇంకా టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి. సో ఇది ఆన్లైన్ మీరు పర్చేస్ చేస్తే బోల్డ్ పర్చేస్ చేస్తారు అనుకుందాం, బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి, రిటర్న్లో వాళ్ళు మీకు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్తో ఒక స్ట్రెస్ ఫ్రీ ఐటమ్ వస్తుంది జనరల్లీ. అప్పుడు అంటే స్ట్రెస్ ఫ్రీ అంటే అమ్మాయి ఏదో అంటే అదొక రకమైన స్ట్రెస్ ఫ్రీ అనమాట, మీకు ఏదో బాగానే ఉంది అన్నట్టు అనుకుంటారు. సో అది నా క్వశ్చన్, మీకు తెలిస్తే వెంటనే కాల్ చేసేయండి 510-573-2562. వాట్ ఈస్ దట్ వన్ స్ట్రెస్ ఫ్రీ ఐటమ్ దట్ యుల్ గెట్ బ్యాక్ వెన్ యూ ఆర్డర్ సంథింగ్ ఆన్లైన్? సో ఆ క్వశ్చన్కి వెంటనే కాల్ చేసేయండి 510-573-2562. అండ్ ఎస్, అ ఫన్ ఫ్యామిలీ నైట్ విత్ సుమా కనకాల గారు ఇస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ సండే. డోర్స్ 5:00 నుంచి ఓపెన్ అవుతాయండి. సో డబ్లిన్ సీనియర్ సెంటర్ అండి, ప్లీజ్ నోట్ ద అడ్రస్, డబ్లిన్ సీనియర్ సెంటర్లో జరుగుతుంది, 7600 అమెడోర్ వ్యాలీ బొలివార్డ్ లోని డబ్లిన్ లోని. ఓకే క్విక్ గా కాల్. హలో, హాయ్, వెల్కమ్ టు విర్జల్. హలో హలో అండి, మీ పేరు?
9: దీప్తి అండి. శ్రీమోన్.
8: దీప్తి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
9: శ్రీమోంట్ నుంచి.
8: శ్రీమోంట్ అన్నారు, ఓకే దీప్తి గారు. సో చెప్పండి మరి మీ ఆన్సర్ ఏంటి?
9: యా అదే ఆన్లైన్ ఐటమ్స్ కి మోస్ట్లీ బబుల్ ర్యాప్ చేస్తారు. అది పాప్ చేస్తూ స్ట్రెస్ ఫ్రీ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నా.
8: దీప్తి గారు

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: ముద్దుల ముమ్మారావు గారు పెద్దమ్మాయి 18 సెకల్ సిట్టమ్మ గారు చిన్న కోడల 48 నీళ్ళు నోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: dispatchhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, ahuru, ivennela. Nuvvu nenu. Ilane undipothe baaguntundi kada.
10: Undipodam.
9: Ela? Time ayipothundi kada.
10: ఆపేద్దాం.
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Congratulations, Ricky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naaku some time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యోలో మన బాస్ ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kudhi zonu. Hey, kitak kitak lepi kattu mogi poti downu. Hey, salam kattu chillam kattu manate ra place. Hey, teen maru yela kotti penchu zara dosu.
2: Hey, liri giri pakat te, kiti kiti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading.

0: under control.
1: Hey, don't stop dancing. Pona kalu loading.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గానీ డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Good morning, America. Good old-fashioned summertime showers.
8: Good morning.
9: Good morning.
8: What's the message?
9: Scraping your eyes.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉంటే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
4: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela. Nuvvu nenu. Ilane undipothe baaguntundi kada.
10: Undipodam.
9: Ela? Time ayipothundi kada.
10: ఆపేద్దాం.
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: తిరగడదు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఆహోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంటి
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

Don't stop dancing. Pona Galu loading.

0: control.
1: Hey, don't stop dancing. Pona kalu loading.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
4: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

చిన్న కోడలు 48 నీళ్ళు వస్తుందంట. రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.